0: సంపత్మని.
1: నమస్తే, వెల్కమ్ టు యు ఆల్ ఫర్ దిస్ 4 డేస్ యోగా అప్రిషియేషన్ ప్రోగ్రామ్ విత్ ఇంద్రియా. ప్లీజ్ సిట్ కంఫర్టబుల్లీ ఇన్ ఎనీ కంఫర్టబుల్ పోస్చర్ విత్ బ్యాక్ అండ్ నెక్ స్ట్రైట్. క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్ యువర్ హోల్ బాడీ, రిలాక్స్ యువర్ హోల్ బాడీ కాన్షియస్లీ. టేక్ ఎ బ్రీత్ అండ్ ఎక్సేల్. Again take a deep breath and exhale. Now again take a deep breath and adopt Namaskar Mudra. Chant Om 3 times and a prayer. Breathe in.

0: హలో హలో హలో, వినిపిస్తుందే వినిపిస్తుందే,
1: వస్తుందండి. వాయిస్
0: ఏంటవా వినిపిస్తుందే? కుసో గొప్ప కిందాడు కింద కుసో, అదేమి చేయొద్దు, ఏమి చేయకూడదు, ముట్టుకూడదు, ఏమి ముట్టొద్దు, సరేనా? దినోత్సవము సందర్భంగా మరియు శ్రీ డాక్టర్ స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా మరియు శ్రీ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవంలో భాగంగా నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో తలసిమియా చిన్నారులకు ఆదుకోవడం కోసం ఈ యొక్క రక్తదాన శిబిరంలో పట్టణ ప్రజలు, రక్తదాత మెగా అభిమానులు పాల్గొని విజయవంతం చేయగలరు. స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా మరియు శ్రీ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవంలో భాగంగా నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో తలసిమియా చిన్నారులకు ఆదుకోవడం కోసం ఈ యొక్క రక్తదాన శిబిరంలో పట్టణ ప్రజల రక్తదాత మేఘా అభిమానులు పాల్గొని విజయవంతం చేయగలరు. వేదిక రోటరీ హాల్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నెల్లూరుపేట. తేదీ 15/8/2026 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం ఏర్పాటు చేయబడను. మీ రక్తదానం ముగ్గురికి ప్రాణదానం. ఇట్లు చిరంజీవి సేవా సంఘం, నెల్లూరుపేట. స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా మరియు శ్రీ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదినోత్సవంలో వారారోత్సవంలో

స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా మరియు శ్రీ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవంలో భాగంగా నల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో తలసిమియా చిన్నారులను ఆదుకోవడం కోసం ఈ యొక్క రక్తదాన శిబిరంలో పట్టణ ప్రజల రక్తదాత మెగా అభిమానులు పాల్గొని విజయవంతం చేయగలరు. వేదిక రోటరీ హాల్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నల్లూరుపేట. స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా మరియు డాక్టర్ స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరియు శ్రీ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవంలో భాగంగా నల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో తలసిమియా చిన్నారులను ఆదుకోవడం కోసం ఈ యొక్క రక్తదాన శిబిరంలో పట్టణ ప్రజలు రక్తదాత మేఘా అభిమానులు పాల్గొని విజయవంతం చేయగలరు. వేదిక రోటరీ హాల్ ప్రిన్సిపల్ ఆఫీస్ దగ్గర నల్లూరుపేట.

స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా మరియు శ్రీ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవంలో స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా మరియు శ్రీ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవంలో భాగంగా నల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో తలసిమియా చిన్నారులను ఆదుకోవడం కోసం ఈ యొక్క రక్తదాన శిబిరంలో పట్టణ ప్రజలు రక్తదాత మెగా అభిమానులు పాల్గొని విజయవంతంగా చేయగలరు. వేదిక రోటరీ హాల్ ప్రిన్సిపల్ ఆఫీస్ దగ్గర నల్లూరుపేట, తేదీ 15/8/2026 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం ఏర్పాటు చేయబడను. మీ రక్తదానం ముగ్గురికి ప్రాణదానం. ఇట్లు చిరంజీవి సేవా సంఘం నల్లూరుపేట. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరియు శ్రీ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవంలో భాగంగా నల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో తలసిమియా చిన్నారులను ఆదుకోవడం కోసం ఈ యొక్క రక్తదాన శిబిరంలో

ప్రజాసత్తాంత దినోత్సవం సందర్భంగా మరియు శ్రీ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదినోత్సవంలో తెలియజే. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరియు శ్రీ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదిన వారంలో భాగంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరియు శ్రీ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా నల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో తలసిమియా చిన్నారులను ఆదుకోవడం కోసం ఈ యొక్క రక్తదాన శిబిరంలో పట్టణ ప్రజలు రక్తదాత మెగా అభిమానులు పాల్గొని విజయవంతం చేయగలరు. వేదిక రోటరీ హాల్ ప్రిన్సిపాల్ ఆఫీస్ దగ్గర నల్లూరుపేట. తేదీ 15/8/2026 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం ఏర్పాటు చేయబడను. మీ రక్తదానం ముగ్గురికి ప్రాణదానం. ఇట్లు చిరంజీవి సేవా సంఘం నల్లూరుపేట.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరియు శ్రీ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదినోత్సవంలో థూత్ తలసిమియా చిన్నారులను ఆదుకోవడం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరియు శ్రీ డాక్టర్ పద్మభూషణ్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరియు శ్రీ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవంలో భాగంగా మరియు శ్రీ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరియు శ్రీ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదిన వారంలో భాగంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరియు శ్రీ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరియు శ్రీ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా

జన్మదిన వారోత్సవాల్లో భాగంగా నల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారం చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా నల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో తలసమియా చిన్నారులను ఆదుకోవడం కోసం ఈ యొక్క రక్తదాన శిబిరంలో పట్టణ ప్రజలు రక్తదాత మేఘా అభిమానులు పాల్గొని విజయవంతం చేయగలరు. వేదిక రోటరీ హాల్ ప్రిన్సిపాల్ ఆఫీస్ దగ్గర నల్లూరుపేట. తేదీ 15/8/2026 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం ఏర్పాటు చేయబడను. మీ రక్తదానం ముగ్గురికి ప్రాణదానం. ఇట్లు చిరంజీవి సేవా సంఘం నల్లూరుపేట. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరియు శ్రీ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా నల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో తలసిమియా చిన్నారులను ఆదుకోవడం కోసం ఈ యొక్క రక్తదాన శిబిరంలో పట్టణ ప్రజలు రక్తదాత మేఘా అభిమానులు పాల్గొని విజయవంతం చేయగలరు. వేదిక రోటరీ హాల్ ప్రిన్సిపాల్ ఆఫీస్ దగ్గర నల్లూరుపేట. తేదీ 15/8/2026 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం ఏర్పాటు చేయబడను. మీ రక్తదానం ముగ్గురికి ప్రాణదానం. ఇట్లు చిరంజీవి సేవా సంఘం నల్లూరుపేట.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరియు శ్రీ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా నల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో తలసిమియా చిన్నారులను ఆదుకోవడం కోసం ఈ యొక్క రక్తదాన